0: பதிவுக்கான மாணவர் சேர்க்கை தற்போது நடைபெற்று வருகிறது. உங்கள் குழந்தையின் திறமையை வளர்க்க இந்த அரிய வாய்ப்பை தவறவிடாதீர்கள். அரசு சிறப்பு பள்ளிகளில் சேருங்கள். உங்கள் குழந்தையின் எதிர்காலத்தை பாதுகாப்பாக உருவாக்குங்கள்.
1: மேலும் விவரங்களுக்கு அருகில் உள்ள மாவட்ட மாற்றுத்திறனாளிகள் நல அலுவலகத்தை அணுகலாம்.
0: தொடர்பு கொள்ள வேண்டிய அலைபேசி எண்கள்
1: 9499933239, 8667672292.
0: மின்னஞ்சல் முகவரி
1: ஸ்பெஷல் ஸ்கூல் நிர்வாகம் @gmail.com. இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கிலும் அதனை அடுத்து தமிழிலும் செய்திகள்.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్ వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాంగ్ చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభ పక్ష నాయకుడు నిన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్ వియత్నాంలో కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాల్గా ఉన్నప్పటికీ భారత్ వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్ వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్ వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపైన ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రి నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా

సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రత వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తున్నట్లుగా డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచారం

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపుదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జలచరాల సంరక్షణ మన బాధ్యత అంశంపై శ్రీ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం, ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా భక్తిగీతం విందాం. గానం ఎం శశిరాణి.

0: మనం ఇంతవరకు ఎంఎస్ శశిరాణి పాడిన త్యాగరాజ కృతి విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు జలచరాల సంరక్షణ మన బాధ్యత అంశంపై శ్రీ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విందాం.
1: ఒక క్షణం కళ్ళు మూసుకోండి. మీ మనస్సును కొంచెం అటు ఇటు సంచరించనివ్వండి. ఒడ్డున ముద్దాడుతున్న అలల సున్నితమైన శబ్దాన్ని ఊహించండి. పొలాలు మరియు అడవుల గుండా నది యొక్క లయబద్ధమైన ప్రవాహం, లోతైన సరస్సు యొక్క నిశ్శబ్దం ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తుంది. ఈ జలాల క్రింద ఒక రహస్య విశ్వం ఉంది, విశాలమైన, రహస్యమైన మరియు జీవంతో నిండి ఉంది. ఇది మనలో చాలామంది అరుదుగా చూసే ప్రపంచం. అయినప్పటికీ భూమిపై జీవానికి మద్దతుగా ప్రతి ఒక్క క్షణం అవిశ్రాంతంగా పనిచేస్తుంది. ఈ నీటి అడుగున ప్రపంచం నిజానికి నిశ్శబ్దంగా లేదు. ఇది కదలిక, పరస్పర చర్య మరియు సమతుల్యతతో సజీవంగా ఉంటుంది. చిన్న సూక్ష్మజీవులు సముద్ర ప్రవాహాలతో ప్రవహిస్తాయి, మనం పీల్చే ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. చేపలు పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడుతూ సామరస్యంగా కదులుతాయి. పగడపు దిబ్బలను తరచుగా సముద్రం యొక్క వర్షారణ్యాలు అని పిలుస్తారు. ఇవి వేలాది జాతులకు ఆశ్రయమిస్తాయి. ప్రతి ఒక్కటి ఈ సంక్లిష్టమైన జీవజాలంలో ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. చిన్న పాచి నుండి అతిపెద్ద తిమింగలాల వరకు ప్రతి జీవి ఒక సున్నితమైన వ్యవస్థలో అనుసంధానించబడి ఉంది. ఇది జల పర్యావరణ వ్యవస్థలను మాత్రమే కాకుండా భూమిపై జీవరాశులను కూడా కాపాడుతుంది. నీరు మన గ్రహంలో 3/2 కంటే ఎక్కువగా ఉంది మరియు దానిలో అసాధారణమైన జీవరూపాలు ఉన్నాయి. ఈ పర్యావరణ వ్యవస్థలు మన వాతావరణాన్ని నియంత్రిస్తాయి, మిలియన్ల మందికి ఆహారం మరియు జీవనోపాధిని అందిస్తాయి, మన పర్యావరణాన్ని శుద్ధి చేసే సహజ ఫిల్టర్లుగా పనిచేస్తాయి. అపారమైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అవి తరచుగా మన దృష్టికి దూరంగా ఉంటాయి. మనం ఉపరితలం క్రింద ఒక ప్రయాణం చేద్దాం. కన్ను చూడగలిగిన దానికంటే జలజీవుల మనోహరమైన రంగాన్ని

అన్వేషిద్దాం. కలిసి ఈ దాగి ఉన్న పర్యావరణ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, మన పర్యావరణ సమతుల్యతకు అవి ఎందుకు చాలా ముఖ్యమైనవి, మరియు వాటిని రక్షించడంలో మనలో ప్రతి ఒక్కరూ ఎలాంటి పాత్ర పోషించగలరో తెలుసుకుందాం. ఎందుకంటే నీటి అడుగున ఉన్న వాటి విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం జలచరాలను రక్షించడం మన స్వంత భవిష్యత్తును రక్షించడమే అనే సత్యాన్ని గ్రహిస్తాం. ఆక్వాటిక్ లైఫ్ అనేది నీటిలో నివసించే మరియు వృద్ధి చెందే అనేక రకాల జీవులను సూచిస్తుంది. ఇది మన గ్రహం యొక్క జీవగోళంలో అత్యంత వైవిధ్యమైన మరియు అవసరమైన భాగాలలో ఒకటి. నదులు మరియు సరస్సుల వంటి మంచినీటి వనరులలో, లేదా మహాసముద్రాలు మరియు సముద్రాల యొక్క అపారమైన లవణీయ జలాల్లో అయినా జలచరాలు లెక్కలేలన్ని రూపాల్లో ఉన్నాయి. సరళమైన సూక్ష్మజీవుల నుండి అత్యంత సంక్లిష్టమైన జంతువుల వరకు పలు రకాల జీవాలు ఉన్నాయి. జల పర్యావరణ వ్యవస్థల పునాదిలో పాచి వంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. వీటిలో ఫైటోప్లాంక్టాన్లు ఉన్నాయి. ఇవి కిరణజన్య సంయోగక్రియ చేయగల మొక్కల లాంటి జీవులు, మరియు చిన్న జంతు రూపాలు అయిన జూ ప్లాంక్టన్లు కూడా ఉన్నాయి. కంటితో కనిపించినప్పటికీ ఫైటోప్లాంక్టన్ చాలా ముఖ్యమైనది. అవి జల ఆహార గొలుసుల ఆధారాన్ని ఏర్పరుస్తాయి, మరియు మనం పీల్చే ఆక్సిజన్లో అధిక భాగాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవి లేకుంటే జల జీవావరణ వ్యవస్థలు, నిజానికి భూమిపై జీవుల మనుగడ కష్టమవుతుంది. మైక్రోస్కోపిక్ జీవితాన్ని దాటి ఆల్గే మరియు సముద్ర పాచి వంటి జల మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆల్గే చిన్న ఏకకణ రూపాల నుండి పెద్ద బహుళ సెల్యులార్ సముద్రపు పాచి వరకు ఉంటుంది. అవి ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రాథమిక ఉత్పత్తిదారులుగా పనిచేస్తాయి. సూర్యరశ్మిని ఇతర జీవరూపాలకు మద్దతు ఇచ్చే శక్తిగా మారుస్తాయి. సముద్రపు పాచులు ముఖ్యంగా సముద్ర పరిసరాలలో అనేక జీవులకు ఆశ్రయం మరియు సంతానోత్పత్తి స్థలాలను అందిస్తాయి. నీటి అడుగున ఆవాసాలను స్థిరీకరించడం మరియు కోత నుండి తీర ప్రాంతాల నుండి రక్షిస్తాయి. జల జంతువులు వైవిధ్యం యొక్క మరింత విస్తృత వర్ణపటాన్ని సూచిస్తాయి. వీటిలో చేపలు మనకు బాగా తెలిసినవి. శ్వాస కోసం ప్రత్యేకమైన మొప్పలు మరియు కదలిక కోసం రెక్కలతో నీటిలో జీవించడానికి సంపూర్ణంగా అనువుగా ఉంటాయి. కప్పలు వంటి ఉభయచరాలు తమ జీవిత చక్రాల సమయంలో జల మరియు భూ వాతావరణం రెండింటిపై ఆధారపడి ఉంటాయి. పర్యావరణ వ్యవస్థల పరస్పర అనుసంధానాన్ని హైలైట్ చేస్తాయి. పీతలు, రొయ్యలు మరియు ఎండ్రకాయలు వంటి క్రస్టేషియన్లు పర్యావరణ పరంగా మరియు ఆర్థికంగా ముఖ్యమైనవి. ఆహార గొలుసులకు దోహదం చేస్తాయి మరియు మత్స్య సంపదకు మద్దతు ఇస్తాయి. తిమింగలాలు మరియు డాల్ఫిన్లతో సహా సముద్రపు క్షీరదాలు అత్యంత అభివృద్ధి చెందిన జీవులు. ఇవి పోషక సైక్లింగ్ ద్వారా సముద్ర పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. నీటి పర్యావరణ వ్యవస్థలను మూడు ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రతి ఒక్కటి ప్రత్యేక లక్షణాలు మరియు పర్యావరణ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో నదులు, సరస్సులు మరియు చెరువులు ఉన్నాయి. వీటిలో తక్కువ ఉప్పు సాంద్రతతో నీరు ఉంటుంది. ఈ వ్యవస్థలు అనేక జాతులకు తాగునీరు, నీటిపారుదల మరియు నివాసాలకు కీలకమైన వనరులు. నదులు జీవనాధారాలుగా పనిచేస్తాయి, పోషకాలను రవాణా చేస్తాయి మరియు వ్యవసాయానికి మద్దతు ఇస్తాయి. అయితే సరస్సులు మరియు చెరువులు జీవ వైవిధ్యం యొక్క రిజర్వాయర్లుగా పనిచేస్తాయి. మంచినీటి పర్యావరణ వ్యవస్థలు పర్యావరణ మార్పులు, కాలుష్యానికి ప్రత్యేకించి సున్నితంగా ఉంటాయి. వాటి పరిరక్షణ చాలా ముఖ్యమైనది. మహాసముద్రాలు మరియు సముద్రాలను కలిగి ఉన్న సముద్ర పర్యావరణ వ్యవస్థలు భూమి యొక్క ఉపరితలంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తాయి. అవి గ్రహం మీద అతిపెద్ద పర్యావరణ వ్యవస్థలు, మరియు పగడపు దిబ్బలు, మడ అడవుల నుండి లోతైన సముద్ర జీవుల వరకు అద్భుతమైన జీవన వైవిధ్యానికి మద్దతు ఇస్తాయి. మహాసముద్రాలు వేడి మరియు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించడం ద్వారా ప్రపంచ వాతావరణాన్ని నియంత్రిస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి.

సముద్ర పర్యావరణ వ్యవస్థలు ఆహారం, ఉపాధి మరియు రవాణా మార్గాలను అందించడం ద్వారా మిలియన్ల మంది ప్రజలను ఆదుకుంటున్నాయి. నదుల నుండి మంచినీరు సముద్రపు నీటిలో కలిసే చోట ఎస్చురీన్ పర్యావరణ వ్యవస్థలు ఏర్పడతాయి. ఎస్చురీలు మరియు మడ అడవులు వంటి ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యంత ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలలో ముఖ్యమైనవి. అవి అనేక సముద్ర జాతులకు నర్సరీలుగా పనిచేస్తాయి, చిన్న జీవులకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఎస్చురీలు సహజ బఫర్లుగా కూడా పనిచేస్తాయి, తీర ప్రాంతాలను తుఫానుల నుండి రక్షిస్తాయి. అవి బహిరంగ సముద్రానికి చేరే ముందు కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తాయి. ఈ జల జీవావరణ వ్యవస్థలు ప్రతి ఒక్కటి జీవ వైవిధ్యాన్ని నిలబెట్టడంలో ప్రత్యేకమైన మరియు కీలక పాత్ర పోషిస్తాయి. అవి పరస్పరంగా అనుసంధానించబడి బహుళ స్థాయిలలో జీవితానికి మద్దతు ఇచ్చే నిరంతర వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఒక పర్యావరణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం తరచుగా ఇతరులను నేరుగా ప్రభావితం చేస్తుంది. అన్ని జల పరిసరాలలో సమతుల్యతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జల జీవితం కేవలం నీటిలో నివసించే జీవుల సమాహారం కాదు, ఇది పర్యావరణ సమతుల్యతను కొనసాగించే మానవ జీవితానికి, మన గ్రహం యొక్క మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే సంక్లిష్టమైన డైనమిక్ నెట్వర్క్. జలజీవుల యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన మరియు ముఖ్యమైన పాత్రలలో ఆక్సిజన్ ఉత్పత్తి ఒకటి. ఆక్సిజన్ గురించి ఆలోచించినప్పుడు మనం తరచుగా అడవులు మరియు చెట్లను ఊహించుకుంటాము. అయినప్పటికీ మన వాతావరణంలోని ఆక్సిజన్లో గణనీయమైన భాగం 50% కంటే ఎక్కువ ఫైటోప్లాంక్టన్ అని పిలువబడే సూక్ష్మ జలచరాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ చిన్న మొక్కల లాంటి జీవులు సముద్రాలు, సరస్సులు మరియు నదుల ఉపరితలంపై తేలుతూ కిరణజన్య సంయోగక్రియను నిర్వహించడానికి సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగిస్తాయి. వాటికి మైక్రోస్కోపిక్ పరిమాణం ఉన్నప్పటికీ ఫైటోప్లాంక్టన్లు అపారమైన సంఖ్యలో ఉంటాయి. ఇవి జల ఆహార గొలుసుల ఆధారాన్ని ఏర్పరుస్తాయి. వాస్తవానికి మనం తీసుకునే ప్రతి శ్వాస ఈ జలజీవుల నుండి వస్తుందని మనం తెలుసుకోవాలి. కాలుష్యం లేదా వాతావరణ మార్పుల కారణంగా ఫైటోప్లాంక్టన్లు వాటి జనాభా తగ్గినట్లయితే అది మొత్తం గ్రహం యొక్క ఆక్సిజన్ సమతుల్యతను భంగపరచవచ్చు. అందువల్ల జల పర్యావరణ వ్యవస్థలను రక్షించడం అనేది మనం పీల్చే గాలితో నేరుగా ముడిపడి ఉంటుంది. జల పర్యావరణ వ్యవస్థలు, ముఖ్యంగా మహాసముద్రాలు, భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మహాసముద్రాలు భారీ కార్బన్ సింక్లుగా పనిచేస్తాయి. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్లో దాదాపు 1/3 గ్రహిస్తాయి. ఈ ప్రక్రియ గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా మహాసముద్రాలు, గల్ఫ్ స్ట్రీమ్, ఇతర ప్రసరణ వ్యవస్థల వంటి ప్రవాహాల ద్వారా వేడిని నిల్వ చేస్తాయి, పునః పంపిణీ చేస్తాయి. ఈ ప్రవాహాలు వర్షపాతం, తుఫానులు, ఉష్ణోగ్రత పంపిణీతో సహా ప్రపంచ వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, సమీపంలోని మహాసముద్రాల యొక్క మితమైన ప్రభావం కారణంగా తీర ప్రాంతాలు తరచుగా తేలికపాటి వాతావరణాన్ని అనుభవిస్తాయి. అంతేకాకుండా సముద్ర జీవులు కార్బన్ను వేరు చేయడానికి దోహదం చేస్తాయి. ఫైటోప్లాంక్టన్ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి చివరికి చనిపోయినప్పుడు ఈ కార్బన్లో కొంత భాగం సముద్రపు అడుగు భాగంలోకి మునిగిపోతుంది. కార్బన్ వేడిని నియంత్రించే మహాసముద్రాలు, జలచరాలు లేకుండా భూమి యొక్క వాతావరణం చాలా అస్థిరంగా, విపరీతంగా మారుతుంది. జలచరాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఆహారం, ఆర్థిక మద్దతు యొక్క కీలకమైన మూలం. చేపలు, ఇతర జలచరాలు అధిక నాణ్యత ప్రోటీన్, అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు తీర ప్రాంత కమ్యూనిటీలకు జంతు ప్రోటీన్ యొక్క ప్రాథమిక మూలం చేప. పోషణతో పాటు జల జీవావరణ వ్యవస్థలు చేపల పెంపకం, ఆక్వాకల్చర్ ద్వారా జీవనోపాధికి తోడ్పడతాయి. ఫిషింగ్, చేపల పెంపకం, ప్రాసెసింగ్, రవాణా మరియు మార్కెటింగ్లో మిలియన్ల మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు.

0: తీర ప్రాంత భారతదేశం వంటి ప్రాంతాలలో మొత్తం సమాజాలు తమ మనుగడ కోసం సముద్ర మరియు మంచినీటి వనరులపై ఆధారపడి ఉన్నాయి. ఆక్వాకల్చర్ లేదా చేపల పెంపకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా ఉద్భవించింది. ఇది సీ ఫుడ్ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో సహాయపడుతుంది. అయితే పర్యావరణ నష్టాన్ని నివారించడానికి ఇది స్థిరంగా నిర్వహించబడాలి. అందువల్ల నీటి పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం నేరుగా ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, సామాజిక శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. పోషకాలను రీసైక్లింగ్ చేయడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి జల పర్యావరణ వ్యవస్థలు అవసరం. నత్రజని, భాస్వరం, కార్బన్ వంటి పోషకాలు జల వాతావరణంలో నిరంతరం తిరుగుతాయి. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వంటివి కుళ్ళిపోయే పదార్థాలను సేంద్రియ పదార్థాలుగా, సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ పోషకాలు జలచరాలు, ఫైటోప్లాంక్టన్ ద్వారా తిరిగి ఉపయోగించబడతాయి. ఈ పోషక రీసైక్లింగ్ ప్రాథమిక ఉత్పాదకతకు మొత్తం ఆహార వెబ్ని నిలబెట్టుకుంటుంది. ఉదాహరణకు పోషకాలు అధికంగా ఉండే జలాలు ఫైటోప్లాంక్టన్ వృద్ధికి తోడ్పడతాయి. వీటిని జూ ప్లాంక్టన్, తర్వాత చేపలు తింటాయి. అదనంగా జల వ్యవస్థలు అదనపు పోషకాలను నియంత్రించడంలో సహాయపడతాయి. చిత్తడి నేలలు, ఎస్చురీలు సహజమైన ఫిల్టర్లుగా పనిచేస్తాయి, పోషకాల ఓవర్లోడ్ను నివారిస్తాయి. లేకపోతే హానికరమైన ఆల్గల్ బ్లూమ్లు ఆక్సిజన్ క్షీణతకు దారితీయవచ్చు. అందువల్ల జల జీవావరణ వ్యవస్థలలో పోషక సైక్లింగ్ స్థిరత్వం, ఉత్పాదకత, సమతుల్యతను నిర్ధారిస్తుంది. జల జీవావరణ వ్యవస్థలు భూమిపై అత్యంత జీవ సంబంధమైన వైవిధ్యమైన వాతావరణంలో ఉన్నాయి. పగడపు దిబ్బలు, ఉదాహరణకు సముద్రపు అడుగు భాగంలో 1% కంటే తక్కువగా ఆక్రమించాయి. అయితే అన్ని సముద్ర జాతులలో దాదాపు 25%కి మద్దతు ఇస్తాయి. ఈ పర్యావరణ వ్యవస్థలు అనేక రకాల జీవులకు ఆహారం, ఆశ్రయం, సంతానోత్పత్తి స్థలాలను అందిస్తాయి. అదేవిధంగా మడ అడవులు మరియు చిత్తడి నేలలు చేపలకు నర్సరీలుగా పనిచేస్తాయి. అనేక జీవజాతులను వాటి ప్రారంభ జీవిత దశలో రక్షిస్తాయి.
1: కార్యక్రమంలో మనం ఇంతవరకు జలచరాల సంరక్షణ మన బాధ్యత అంశంపై డాక్టర్ కె. సునీల్ కుమార్ గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం విందాం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపుదండలో ఆపాతమధురమైన అలనాటి చిత్రగీతాల సమాహారం రసగుళికలు ప్రసారమవుతుంది. ఈరోజు 3:00 మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో చిత్ర సంగీతం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా ఎంపీఎల్ఏడిఎస్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం భారత ప్రభుత్వంచే 1993 డిసెంబర్ 23 ప్రారంభించబడిన కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గంలో స్థానిక అవసరాలు అంటే తాగునీరు, విద్య, పారిశుద్ధ్యం, రోడ్డు మరియు ఇతర మౌలిక సదుపాయాల రూపకల్పనకు 5 కోట్ల నిధులు అందుకుంటారు. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా జిల్లా అధికారులకు ఎంపీ సుభాష్ ద్వారా పనులు మంజూరు చేసి అమలుపరుస్తారు. ఈ పనులు ప్రతిపాదన కోసం ఈ సాక్షి లేదా ఎంపీఎల్ఏడిఎస్ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి ముత్యం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ ఎస్ జానకి పాడిన పాట విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహపరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118ని చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో

0: డిఎంకే అన్నాడిఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడిఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరగనుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూలస్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాట 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా

520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలు ఉన్నాయి. 23 భాషలు, 179 మండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డిఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హున్నన్ ప్రావిన్స్లో ఒక బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరుణ్ జెండీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో కలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూలస్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். தமிழகத்தில் ஆட்சி அமைப்பது தொடர்பாக அனைத்து கட்சிகளும் தீவிர ஆலோசனை மேற்கொண்டுள்ளன. தமிழகத்தில் இன்று வெளியான பிளஸ் டூ தேர்வு முடிவுகளில் இவ்வாண்டும் மாணவிகளே அதிக அளவில் தேர்ச்சி பெற்றுள்ளனர். நட்பு நாடுகளின் வளர்ச்சி மற்றும் உலகளாவிய திறன் மேம்பாட்டில் இந்தியா முக்கிய பங்காற்றுகிறது என்று வெளியுறவுத்துறை அமைச்சர் டாக்டர் ஜெய்சங்கர் கூறியுள்ளார். ஹோர்முஸ் நீரிணைப் பகுதியில் கடந்து செல்லும் அமெரிக்க போர் கப்பல்கள் மீது ஈரான் மீண்டும் தாக்குதல் நடத்தினால் கடுமையான பதிலடி தரப்படும் என்று அமெரிக்க அதிபர் திரு டொனால்ட் ட்ரம்ப் எச்சரித்துள்ளார். அமெரிக்க சர்வதேச டென்னிஸ் போட்டியில் இந்தியாவின் பிரார்த்தனா தோம்ப்ரே அமெரிக்காவின் ஜெய்டா டேனியல் இணை அரையிறுதிக்கு முன்னேறியுள்ளது. இனி விரிவான செய்திகள். தமிழகத்தில் ஆட்சி அமைப்பது தொடர்பாக இழுபறி நீடித்து வரும் நிலையில் திமுக தாவேக இடதுசாரி கட்சிகள் தொடர்ந்து ஆலோசனைகளை மேற்கொண்டு வருகின்றன. சென்னை அருகே உள்ள பனையூரில் தாவேக தலைமையகத்தில் சட்டப்பேரவைத் தேர்தலில் வெற்றி பெற்ற உறுப்பினர்களின் கூட்டம் இன்று நடைபெற்று வருகிறது. இடதுசாரி கட்சிகள் தாவேகாவிற்கு ஆதரவு அளிப்பது தொடர்பான ஆலோசனை நடைபெற்று வரும் நிலையில் விசிகாவும் தாவேகாவிற்கு ஆதரவை அளிப்பது தொடர்பாக இன்று மாலை அக்கட்சியின் உயர்நிலைக்குழு கூட்டத்தில் முடிவு செய்யப்படும் என்று அக்கட்சியின் தலைவர் திரு தொல் திருமாவளவன் கூறியுள்ளார். இந்நிலையில் மக்களாட்சியில் தேர்தல் மிக முக்கியமானது என்றும் ஆளுநர் மக்களின் வாக்களிப்புக்கு மதிப்பு அளிக்க வேண்டும் என்றும் காங்கிரஸ் மூத்த தலைவர் திரு ப சிதம்பரம் குறிப்பிட்டுள்ளார். ஆளுநருக்கு பிஜேபி தரப்பில் அழுத்தம் தரப்படவில்லை என்று தகவல் ஒலிபரப்புத்துறை இணையமைச்சர் டாக்டர் எல் முருகன் தெரிவித்துள்ளார். திமுகவின் சார்பில் கட்சியின் மூத்த நிர்வாகிகளின் கூட்டம் அக்கட்சியின் தலைவர் திரு மு க ஸ்டாலின் தலைமையில் இன்று நடைபெற்றது. தமிழகத்தில் பிளஸ் டூ தேர்வு முடிவுகள் இன்று வெளியிடப்பட்டது. இதில் மாணவிகள் அதிக அளவில் தேர்ச்சி பெற்றுள்ளனர். கடந்த மார்ச் மாதம் 2ஆம் தேதி முதல் 26ஆம் தேதி நடைபெற்ற பிளஸ் டூ தேர்வில் 7,91,650

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రహదారి ప్రయాణాల్లో మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం సాగర్ మేఘ జతగా పాడిన పాట విందాం. అనంత శ్రీరామ్ సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సురక్షితమైన ప్రయాణానికి ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, అలాగే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడానికి మే 8వ తారీఖు అంటే ఈ రోజు నుండి 14వ తారీఖు వరకు యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ద్వైవార్షికంగా అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రహదారి భద్రతా వారోత్సవాలు WHO ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆనందమయ ప్రయాణానికి భద్రతా చర్యలు ఎంతో అవసరం కదండి. భద్రతా నియమాల్లో ముఖ్యంగా మనం అంటే వాహన చోదకుడు, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ నిర్ధారణ పత్రం, వ్యక్తి సమాచారాన్ని నిర్దేశించే ఐడి, ఆర్సి మరియు ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా అందరం తీసుకువెళ్తాం. అయితే ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించడం మన బాధ్యత. అవి ఒక పాట విన్న తర్వాత మళ్ళీ తెలుసుకుందాం కార్యక్రమంలో. ఇప్పుడు మనం వినబోయే పాట జులై చిత్రం కోసం టిప్పు మేఘ జతగా పాడిన పాట, శ్రీమణి సాహిత్యం, దేవి శ్రీప్రసాద్ సంగీతం.

రహదారి భద్రత ప్రయాణంలో జాగ్రత్తల్లో ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు సెల్ ఫోన్ అంటే చరవాణిని ఉపయోగించడం నిషిద్ధం. సదరు వ్యక్తి ప్రమాదానికి గురైతే ప్రభుత్వం అందించే ఎలాంటి సదుపాయాలు వీరికి చెల్లవు. వాహనాన్ని బట్టి హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మద్యపానం సేవించి వాహనం నడపకూడదు. నిర్ణీత వేగ పరిమితులు తప్పనిసరిగా పాటించాలి. వీటి ఉల్లంఘనలో భాగంగా ప్రభుత్వం జరిమానాలు విధిస్తుంది, కఠినమైన శిక్షలు కూడా అమలుపరుస్తుంది. కానీ కొన్ని సంఘటనలలో ప్రాణహాని కలిగితే ఎన్నో జీవితాలు రోడ్డును పడతాయి. అందుకే సురక్షితమైన ప్రయాణానికి రహదారి భద్రతా నియమాలను తప్పకుండా పాటిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు రైట్ రైట్ చిత్రం కోసం ప్రణత్రి, ప్రహర్ష, సాహితీ చాగంటి, మాధురి, జయరాం బృందం పాడిన పాట విందాం. శ్రీమణి సాహిత్యం, సంగీతం జీవన్ బాబు.

మన భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల రోడ్డు భద్రతా పథకాలను అమలు చేసిందండి. రహవీర్ స్కీమ్ మరియు గుడ్ సమారిటన్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి గంటలోపే ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రాణాలు రక్షించినందుకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. చట్టపరమైన రక్షణతో వారికి ఎలాంటి వేధింపులు లేకుండా సహకారం అందిస్తుంది స్థానిక ప్రభుత్వం. అలాగే నేషనల్ రోడ్ సేఫ్టీ పాలసీ రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు తగ్గించడానికి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి, ప్రయాణికులకు డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అందించవలసిన ప్రథమ చికిత్స ఎలా చేయాలో, ప్రాక్టికల్గా ఎలా ఎదురు తిరగాలో, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ప్రజల్లో తీసుకురావడం కోసం బాధ్యతాయుతమైన చైతన్యం పబ్లిక్లో కల్పిస్తుంది ఈ రోడ్ సేఫ్టీ డే దినోత్సవం. పలు రకాల పథకాలతో మన ప్రభుత్వం ప్రజలకు చేయూతనిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు చిన్నదాని నీకోసం చిత్రం కోసం జస్ప్రీత్ జార్జ్, ధనుంజయ్, అనుదీప్, హైమత్ బృందం పాడిన పాట విందాం. సాహిత్యం కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రూబెన్స్.

మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలు పురాణాలలో కూడా శిరస్సు అంటే తలను రక్షించడానికి కిరీటాలు వంటివి ధరించడం ద్వారా ప్రమాదాల నుండి సురక్షిత నియమాలు పాటించారండి అని మనకు తెలుస్తుంది. అప్పటి రోడ్లు రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే అయినా ప్రయాణాల్లో భద్రతకు ప్రాముఖ్యత ఎంతవరకు ఇచ్చారో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటి ఆధునిక రవాణా సౌకర్యాల్లో హైవేలలోని ఎక్కువ రోడ్డు ప్రమాదాలు అతివేగం వల్ల జరుగుతున్నాయి. హైవే అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్ ప్రమాదాలకు విపత్తులు ఎదుర్కోవడానికి మార్గ మధ్యలో టోల్ ఫ్రీ నెంబర్లు బోర్డులు ఖచ్చితంగా ఏర్పరుస్తారు. అవి గమనించి ఆ నెంబర్లు నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వాహనాల వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నియమిత వేగ పరిమితులు తప్పక పాటించడంతో పాటు ఓవర్టేకింగ్ సమయాల్లో సరైన సంకేతాలతో ముందుకు సాగాలి. ఎంతో ఆనందంగా సాగే ప్రయాణం అంతే ఆనందంగా జీవితాంతం గుర్తుండేలా మన ప్రయాణం సుగమం చేసుకోవడమే మన కర్తవ్యం. కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం కోసం రఘు దీక్షిత్ బృందం పాడిన పాట విందాం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

సుదూర ప్రయాణాలు సరదా కోసమే కదండి. వేసవి సెలవుల్లోనో వివిధ సందర్భాల్లోనో సరదాగా గడపడానికే కదా మనకందిన మధుర క్షణాల్లో కాస్త ప్రకృతి ఆస్వాదిస్తూ, అక్కడి స్థానిక జీవన విధానాలు గమనిస్తూ, కొత్త కొత్త వంటలు రుచులు చూసుకుంటూ ప్రతి నిమిషం ఆనందంగా గడుపుదాం. ప్రణాళికబద్ధంగా అనుకున్న దానికంటే ఇంకా ఆనందంగా, హుషారుగా, తిరిగి క్షేమంగా గమ్యం చేరడమే కదా మనందరికీ కావలసింది. కార్యక్రమంలో ఇప్పుడు ఒకరికొకరు చిత్రం కోసం కార్తీక్ గంగా జతగా పాడిన పాట విందాం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీర్వాణి.

దూరపు కొండలు నునుపు అంటారు. దగ్గరకు వెళితేనే కదా అక్కడి అందాలు, లోతైన అగాధాలు తెలుస్తాయి. ఎత్తైన కొండ ప్రాంతాలకి ప్రయాణమైనప్పుడు ఒక బృందంగా ప్రయాణానికి సిద్ధం అవ్వడానికి ఇప్పుడు పలు ప్రయాణ సంస్థలు ప్యాకేజీలతో రెడీగా ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్ అంటే సురక్షిత నియమాల పట్టికలతో, దానికి తగ్గట్టుగా నిషిద్ధమైన వస్తువులు అంటే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, పేలుడు పదార్థాలు మొదలైనవి మినహాయించి తక్కువ సామానాలతో, నిబంధనలతో కూడిన వస్తువులతో నియమాలు పాటిస్తూ సుఖమయ ప్రయాణానికి సిద్ధమవ్వండి. సమయానుకూలత పాటిస్తూ చెప్పిన టైం జోన్లో అన్నీ చక్కగా సందర్శించి మీ తోటి ప్రయాణికులతో సరదాగా సాగే ప్రయాణం ఎప్పటికీ తీపి జ్ఞాపకాలే మిగులుస్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు ఊపిరి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట విందాం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం గోపీసుందర్.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రయాణాల్లో మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటూ చిత్ర సంగీతం వింటున్నాం. ఈ ప్రకృతిలో మనతో పాటు ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, చిట్టి అడవులు, అభయారణ్యాల మధ్య ప్రయాణం చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ఎంతో మంచిది. రాత్రి ప్రయాణాల్లో ఫ్లడ్ లైట్స్ వేసి ప్రయాణం చేయడం వల్ల అక్కడి జీవ జంతువులకి, పక్షుల ఆవాసాలకి ఆ శబ్దాలు అవంతరం కావచ్చు. హారన్ కొట్టడం నిషిద్ధమని గ్రహించాలి. మీ అలికిడి వల్ల రాత్రి సమయాల్లో జంతువులు మీపై దాడి చేసే ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా విషయ సూచికలు పాటిస్తూ స్థానిక ప్రజల నిబంధనలను గౌరవిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తప్పక పాటించండి. రహదారికి అడ్డంగా ఎలాంటి మృగాలు ఎదురైనా మిన్నకుండి కొంతసేపు అలాగే ఉంటే మనం వాటికి ఏ హాని చేయడానికి రాలేదని వాటికి అర్థమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట పేరెంట్స్ ఈ చిత్రం కోసం అనంతమెనన్ పాట. గానం ఎస్కే బాలచంద్రన్, సంగీతం

రహదారి ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం తొందరగా గమ్యం చేరాలన్న ఆతృతే. మీ తొందరపాటు మరో 10 మందికి ఇరకాటం కాకూడదు. స్నేహితులైన అపరిచితులైన మనవంటే ఒక స్ఫూర్తి ఏర్పడాలంటే మీతో పాటు ప్రయాణం అంటే మళ్ళీ ఆ రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేలా సునాయాస ప్రయాణం మన సొంతమవ్వాలి. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ఓ చిత్రం కోసం తోషి ప్రియా సురేంద్ర కృష్ణ బృందం పాడిన పాట. కృష్ణ చైతన్య సాహిత్యం, యువన్ శంకర్ రాజా సంగీతం.

ప్రయాణాలలో అతి ముఖ్యమైనది పరిశుభ్రత. ఖాళీ ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, వాటి అవశేషాలు నీళ్లలో, హైవేల్లో, రోడ్ల మీద పడేయటం వల్ల ఆ దారిలో వెళ్లే వాహనాలు కట్టుబడి తీవ్ర ప్రమాదాలకి దారితీస్తాయి. చెత్తనంతా ఒక్క దగ్గర పోగు

చేసి ఎక్కడ నిర్దిష్ట ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మాత్రమే పడవేయాలి. భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం చేసిన చిన్న పొరపాటు ఇంకెవరో చేస్తే తిరిగి మనకే ప్రమాదం సంభవించే సంఘటనలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహించాలి. నింగి నీరు ఆకాశం అందరికీ సొంతం. కొన్ని కోట్ల జీవరాశులు ఆధారపడి ఉన్నాయి. అటు ప్రకృతిని ఇటు విహారయాత్రల్ని సరదాగా ఆస్వాదిస్తూ పయనిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట నిన్నే పిల్లాడుత చిత్రం కోసం హరిహరన్ చిత్ర బృందం పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, సందీప్ చౌత సంగీతం.

ఎన్ని చెప్పుకున్నా నిత్య జీవితానికి వస్తే పొద్దు పొద్దున్నే గమ్యం చేరాలని, వాహనాల్లో అందరూ సిగ్నల్ పడేలోపు నాలుగు కూడలు దాటిపోవాలని కంగారు పడుతూ పరుగులు తీస్తారు. సిగ్నల్స్ నియమాలు సవినయంగా పాటిస్తేనే కదా జాగ్రత్తగా గమ్యం చేరతాం. స్కూల్ జోన్, హాస్పిటల్ జోన్ నియమాలు పాటిస్తూ కార్ పోలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుంది. రహదారి ప్రమాదాలు కొంతవరకు నియంత్రించబడతాయి. మన కోసం ఎదురు చూసే బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఒక్క మెట్టు దిగి సురక్షితంగా ప్రయాణం చేయడంతో పాటు మీతో పాటు మీతోటి ప్రయాణికుల్ని

ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుంది. రహదారి ప్రమాదాలు కొంతవరకు నియంత్రించబడతాయి. మన కోసం ఎదురుచూసే బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఒక్క మెట్టు దిగి సురక్షితంగా ప్రయాణం చేయడంతో పాటు మీతో పాటు మీతోటి ప్రయాణికుల్ని ఆశీర్వదించడం కుదురుతుంది. రోడ్డు ప్రయాణాల్లో సురక్షిత నియమాలు పాటిద్దాం, ప్రమాదాలని నివారిద్దాం. ఈనాటి కార్యక్రమంలో చివరిగా పెళ్లి చూపులు చిత్రం కోసం అమృతవర్షిణి కృష్ణ చైతన్య జతగా పాడిన పాట విందాం. సాహిత్యం శ్రేష్ట, సంగీతం వివేక్ సాగర్.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపుదండలో ఆ పాత మధురమైన అలనాటి చిత్రగీతల సమాహారం రసకులకలు ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం.

0: ఆకాశవాణి చెన్నై కేంద్రం ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
1: నమస్కారం. ఆకాశవాణి సమాచారం.